0: గారే గారే
1: నరబడసి
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూర కి తర దిరే ఏ సూర ఎన్నాయా అది
2: ఎక్క చతుర నార అమ చోరకదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరకదే
3: మేదే మన్ కే ద్వార ఏ భూత